నాకు తెరకట్ట గద్ది గన దాగ ఎత్తిట్టే దీనా కథ గద్ది కథ దాగిన దాతక దీనా గది గన తక్రాన్ తిన్ తిన్ నా

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీకోట అచ్చిబాబు క్లారినెట్ వాద్యం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. హైమవతి రాగాలాపన, తానం, పల్లవి సాహిత్యం, దేవీ శ్రీ త్రిపుర సుందరి దయాకరి శంకరి, చతురస్రజాతి త్రిపుర తాళం, త్రిశ్రణడ.
4: లిసన్ టు అ రాగం తానం పల్లవి ఆన్ క్లారినెట్ బై శ్రీకోట అచ్చిబాబు ఇన్ రాగ్ హైమవతి సెట్ టు చతురస్రజాతి త్రిపుర తాళ్, త్రిశ్రణడ. హీ ఇస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. Lines of the Pallavi are Devi Shri Tripura Sundari Dayakari Shankari.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. నిర్వహణ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
1: You were listening to a Carnatic Instrumental Ensemble presented by staff artists of All India Radio, conducted by Dr. Mangalampalli Balamurali Krishna.
0: Karnataka Sastriya Sangeetha Karyakramamlo ippudu Nelaya Vidwansula Vajyagosthi Vintaru. Nirvahana Dr. Mangalampalli Balamurali Krishna.
1: You will now listen to a Carnatic Instrumental Ensemble presented by staff artists of All India Radio, conducted by Dr. Mangalampalli Balamurali Krishna.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు.
1: You are listening to a Carnatic Instrumental Ensemble presented by staff artists of All India Radio.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: రూపక తాళం ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన హిరణ్మయీం విన్నారు.
1: నౌ లిజన్ టు అనదర్ ముత్తుస్వామి దీక్షితార్ కృతి అన్నపూర్ణే విశాలాక్షి ఇన్రాగ్ సామ సెట్టు ఆదితాళ్.
0: ఇప్పుడు అన్నపూర్ణే విశాలాక్షి సామరాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితుల కీర్తన వింటారు.

0: You have just heard Muthuswami Dikshitar Kruti, Annapurne Visalakshi, in Ragsama, Settu Adithal.
1: Mirintavarku, Annapurne Visalakshi, Samaragam Adithalilo, Muthuswami Dikshitulu Kirtana Vinaru.
0: You're listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music Program, you're listening to Veena Recital by Srimati K. Udayalakshmi.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్య కచేరీ వింటున్నారు.
0: కంక్లూడింగ్ హర్ రిసైటల్, శ్రీమతి కె ఉదయలక్ష్మి నౌ ప్రజెంట్స్ ముత్తుస్వామి దీక్షితర్ కృతి శ్రీకాంతిమతిం ఇన్ రాగ్ హైమవతి సెట్టు ఆదితాళ్.
1: ఈనాటి కార్యక్రమంలో చివరిగా శ్రీకాంతిమతిం హైమవతి రాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన వింటారు.

0: ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్య కచేరీ విన్నారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురుచరణ్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.